0: శ్రీ వెంకటేశ్వర స్వామి నామం పలుకుదాం, భక్తి శ్రద్ధలతో వ్రతం చేసుకుందాం, మన హృదయం శ్రీ వారి యొక్క అనుగ్రహ ప్రేమతో నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి మంగళవ్రత దీక్ష శుభ సందర్భాన అనేక అనేక శుభాకాంక్షలు. వెంకటేశ్వర వ్రతం శుభాల వ్రతం, గోవింద నామమే మనకు రక్షణం. హరే శ్రీనివాస,
1: హరే శ్రీనివాస.
2: వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించనః, వెంకటేశా సమో దేవో న భూతో న భవిష్యతి. శ్రోతలకు మా హృదయపూర్వక నమస్కారం, శుభోదయం, హరే శ్రీనివాస. భాద్రపద మాసం ఎంతో పవిత్రమైన మాసం. 40 రోజులకు శ్రీ వెంకటేశ్వర వ్రత దీక్ష మహోత్సవం జరుపుకుంటారు స్వామివారి భక్తులందరూ. మన మారిషస్ దేశంలో ఎంతో భక్తి భావాలతో ఎంతో ఘనంగా చెప్పాలంటే జరుపుకుంటాం ఈ 40 రోజులకు. పదండి శ్రోతలరా, ఈ ఉదయపు వేళ విందాం ఓ ప్రవచనం ఆచార్య శ్రీ బాలకృష్ణ అప్పడు గారు చేత. ఈ ప్రవచనం వినిపిద్దాం. పదండి శ్రోతలరా, ఈ వెంకటేశ్వర స్వామి వ్రత దీక్ష మహోత్సవం శుభ సందర్భంగా భక్తి భావాలతో స్వామివారిని పూజిస్తూ ఉండండి.
3: ఓం శ్రీ వెంకటాచలాధీశం శ్రీయోధ్యాసిత వక్షసం శ్రీతచేతసమందారం శ్రీనివాసామహం భజే. ఓం శాంతి శాంతి శాంతి. శ్రోతలందరికీ శుభోదయం. శ్రీ వెంకటేశ్వర వ్రత దీక్ష శుభ సందర్భంగా ఈ 2-3 మాటలు వినిపించడానికి సదవకాశం కలుగుతున్నది. మనం చాలామంది ఇసుకలో ఆడుకుంటున్న పిల్లల్ని చూస్తుంటాం. అద్భుతంగా గుడి కడతారు, తీరికగా అలంకారాలు అద్దుతారు, తోచినంతసేపు హాయిగా ఆడుకుంటాడు. పొద్దు వాలేటప్పటికీ ఆ కత్తడాలన్నీ తిని చటుక్కున కూలదోస్తారు. కిలకిల నవ్వులతో నిశ్చింతంగా ఇంటి దారి పడతారు. అక్కడ ఆ నిర్మాణాలకు సంబంధించిన మమకారాలు, వియోగ దుఃఖాలు ఏవీ వారికి ఉండవు. అంతగా అయితే మరునాడు వచ్చి మళ్ళీ కడతాం, పోయేదేముంది అనే ధీమాతో పిల్లలందరూ సొంతిళ్లకు వెళ్ళిపోతారు. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ మోక్షమామృతాత్ అనే మృత్యుంజయ మహామంత్ర సారాంశం అది. జీవితాన్ని ఎంతైనా నిర్మించుకో, ఆత్మీయ బంధాలెన్నింటినో పెంచుకో, ప్రేమానురాగాల్ని గాఢంగా పంచుకో, ఆత ముగిసే సమయానికి వాటిని అదే విధంగా సునాయాసంగా తెంచుకో అని ఆ మంత్రం బోధిస్తుంది. వాటికి మనిషికి మధ్య ముడి ఉర్వారుకమివ బంధనంలా ఉండాలంటుంది. పచ్చి దోసకాయ ముచికకు దోస తీగ మధ్య బంధం ఎంత గట్టిగా ఉంటుందంటే ఆకాయను పత్తుకు లాగితే ఆ తీగ మొత్తం వచ్చేస్తుంది. అవి ఒకదాని మరొకటి అంత గట్టిగా పట్టుకొని ఉంటాయి. అదే రీతితో మనిషి తన చుట్టూ ఉన్న పరివారంతో ప్రపంచంతో బంధాన్ని అంత గట్టిగాను పెనవేసుకొని ఉంటాడు. పిల్లలు ఇసుక గుళ్ళు కత్తినంత ప్రీతిగా తన తన వారి జీవితాల్ని తీర్చిదిద్దుకుంటాడు. దోసపండు మిగల మొగ్గే నాటికి పరిస్థితి మారుతుంది. ఉన్నట్లుండి ఆ తీగ నుంచి అది చతుక్కున విడిపోతుంది. అప్పుడు చూస్తే ముచిక గాని తీగ గాని ఎంది ముదిరిపోయినట్లు ఉంటాయి. అంతవరకు ఆ 2 ఒకదానితో మరొకటి గాఢంగా బలంగా అతుక్కునే ఉన్నాయా అనే అనుమానం వస్తుంది. వయసు పడమటికి వాలే తప్పటికి ప్రతి మనిషి పసివారి మాదిరే తాను నిర్మించుకున్న జీవితంపై పట్టు వదరించుకోవాలి. తుది పిలుపు చేవిని పదే వరకు వదులుతాడు ఉంచుకోవాలి. ఆ సమయం రాగానే దోస పండు మాదిరే పాత చిహ్నాలేవి మిగలకుండా ప్రపంచం అనే తీగ నుంచి

0: తుమ్ములనకు వదిలేయాలి. సునాయాసంగా మరణించాలని కోరుతూ చేసే ప్రార్థనను పెద్దలు మృత్యుంజయ మంత్రంగా ప్రకటించడం ఓ విశేషం. ఆ రహస్యం బోధపడితే మృత్యువును ఆహ్వానించగల స్థితికి మనిషి చేరుకోగలదు. ఇతి ఓం శాంతి శాంతి శాంతి.
1: ఆచార్య బాలకృష్ణ అప్పుడు గారికి తమ ప్రవచనం వినిపించినందుకు మా కృతజ్ఞతలు సమర్పిస్తూ, అయితే శ్రోతలరా, మీరు విన్నారు మొట్టమొదటిగా ఓ శ్లోకం. ఈ అర్థం ఏమిటంటే, బ్రహ్మాండం మొత్తంలో వెంకటాద్రి లాంటి పవిత్రమైన స్థలం మరొకటి లేదు. వెంకటేశ్వర స్వామితో సమానమైన దేవుడు గతంలో లేడు, భవిష్యత్తులో కూడా ఉండబోడు. అయితే మన కార్యక్రమం యొక్క అంతం సమీపిస్తూ ఈ 40 రోజుల వ్రతకాలం బాగా జరుగుతుందని అనే నమ్మకంతో వందనామిదిగర సెలవు తీసుకుని నమస్కారం. హరే శ్రీనివాసా.

0: Ragalu, Totally Ragalu.
1: నమస్కారం, మా హృదయపూర్వక నమస్కారం. మారిషస్లోని మన తెలుగు కుటుంబాలందరికీ, ప్రపంచ వ్యాప్తంగా తొలి రాగాలు వింటున్న ప్రతి ఒక్కరికి, మీ అందరికీ కూడా ఎంతో ఆత్మీయమైన శుభ శుక్రవారం. మళ్ళీ వచ్చింది మీ మిత్రురాలైన విష్మ మిమ్మల్ని రంజింపచేయడానికి రేడియో మనోరంజన్ ద్వారా. మీ మనసులను మధురమైన పాటలతో, మంచి మాటలతో, ఆనందంతో నింపడానికి మీ ముందుకు వచ్చింది మీకు ఎంతో ఇష్టమైన తొలి రాగాల కార్యక్రమం. ఈరోజు కూడా మన కార్యక్రమానికి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక స్పర్శ ఉంది. సెప్టెంబర్ 12న ప్రారంభమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి 40 రోజుల వ్రతదీక్ష మహోత్సవం ప్రస్తుతం కొనసాగుతోంది. అయితే అక్టోబర్ 20వ తేదీన విజయదశమి రోజున ఈ వ్రత దీక్ష పరిపూర్ణమవుతోంది. అందుకే ఈరోజు కూడా మన పాటలతో పాటు భక్తి, విశ్వాసం, నియమం, శ్రీనివాసుని కృప గురించి కూడా కొన్ని మధురమైన మాటలు మీతో పంచుకుందాం. మరి ఆలస్యం ఎందుకు? మీ శుక్రవారాన్ని మరింత మధురంగా చేసేందుకు మొదటి పాటతో ప్రారంభిద్దాం ఇప్పుడు.

దీక్ష అంటే కేవలం కొన్ని నియమాలను పాటించడం మాత్రమే కాదు, మనస్సును ఒక లక్ష్యం వైపు నిలిపి భక్తితో విశ్వాసంతో ముందుకు సాగడం. శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రత దీక్షలో ఉన్న ప్రతి భక్తుడికి ఈ 40 రోజులు ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. మన ఆలోచనల్లో ప్రశాంతత, మన మాటల్లో మంచితనం, మన పనుల్లో నిబద్ధత, ఇవన్నీ భక్తిలో భాగమే. గోవిందా గోవిందా అనే నామస్మరణతో మనసుకు ఒక ప్రత్యేకమైన ప్రశాంతత లభిస్తుంది. ఈ భక్తి భావాన్ని మనస్సులో నింపుకుంటూ ఇప్పుడు వినేద్దాం మరో మధురమైన పాట.

అసలు మన మారిషస్ తెలుగు ఇళ్లల్లో చిన్నప్పటి నుంచి వినిపించే ఒక మధురమైన నామం గోవింద. ఏడుకొండల వాడిని పిలిచే ప్రతి భక్తుడి హృదయంలో ఒకే నమ్మకం, నేను పిలిస్తే నా స్వామి వింటాడు. అదే భక్తి, అదే విశ్వాసం. ఈరోజు మీరు కూడా మీ పనుల్లో ఎంత బిజీగా ఉన్నా ఒక క్షణం కళ్ళు మూసుకొని గోవిందా గోవిందా అని స్మరించండి. మరి ఆ భక్తి భావంతోనే మన తదుపరి పాట మీకోసం.

మన జీవితంలో ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. కొన్ని మన చేతుల్లో ఉంటాయి, మరికొన్ని మన చేతుల్లో ఉండవు. మన చేతుల్లో ఉన్నది మన ప్రయత్నం, మన చేతుల్లో లేనిది ఫలితం. అందుకే భక్తి మనకు ఒక అందమైన విషయాన్ని నేర్పుతుంది. మన వంతు ప్రయత్నం మనం చేద్దాం, మిగతాదంతా భగవంతునిపై నమ్మకంతో వదిలేద్దాం. శ్రీనివాసుని ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో ఆరోగ్యం, ఆనందం, ప్రశాంతత నిండాలని కోరుకుంటూ వినేద్దామిప్పుడు ఈ పాట.

శ్రోతలారా, మీరు ఎక్కడి నుంచి మన కార్యక్రమాన్ని వింటున్నా, మారిషస్లోని మన తెలుగు కుటుంబాలైనా, పనిచేస్తూ వింటున్నారైనా, ఇంట్లో ప్రశాంతిగా విశాంతిగా వింటున్న వారైనా, తొలి రాగాలు మీతోనే ఉంది. రేడియో మనోరంజన్ మీకోసమే. ఈ శుక్రవారం మనం పాటలతో, జ్ఞాపకాలతో, మంచి మాటలతో మరింత అందంగా చేసుకుందాం. మీకు ఎంతో ఇష్టమైన పాట ఏది? ఏ పాట వినగానే ఒక ప్రత్యేకమైన జ్ఞాపకం గుర్తుకు వస్తుంది కదా? అయితే రాబోయే పాట చాలా ప్రేమతో మీకు అంకితం.

अनदी श्रोतलारा प्रस्तुतं मीरु तोलि रागालु अने तेलुगु कार्यक्रमं विंटुन्नारु ई व्रतकालंलो विशेषंगा स्वामीवारी कीर्तनलु पाटलनु एन्नुकोनि मी कोसं प्रसारं चेस्तुन्नामु असलु दीक्ष अनेदी मन व्यक्तिगत भक्तितो मात्रमे आगिपोदु ఒక ఇంట్లో ఒకరు దీక్ష తీసుకున్నప్పుడు ఆ ఇంటి వాతావరణంలో కూడా భక్తి నియమం సానుకూలత కనిపిస్తుంది. పిల్లలకు మంచి విలువలు నేర్పడం, పెద్దలను గౌరవించడం, అవసరమైన వారికి సహాయం చేయడం, వీటన్నింటిని మన జీవితంలో ఆచరించడం కూడా ఒక రకమైన సేవే. భక్తి మనస్సులో ఉంటే దాని వెలుగు మన ప్రవర్తనలో కనిపించాలి. అయితే ఆ అందమైన భావంతో రాబోయే పాట విందామిప్పుడు.

ఇప్పుడు మన కార్యక్రమంలో ఎంతో ప్రత్యేకమైన ఒక చిన్న సందడి. అయితే ఈ తేదీన అక్టోబరు 2వ తేదీన ఎవరెవరు తమ జన్మదినోత్సవం జరుపుకుంటున్నారో మన ఎంబీసీ తరఫున మీకు జన్మదినోత్సవం శుభాకాంక్షలు అందజేస్తున్నాము. పుట్టినరోజు అంటే వయస్సు పెరగడం మాత్రమే కాదు, మన జీవితంలో మరో అందమైన అధ్యాయం మొదలవడం. అయితే ఎవ్రీ బర్త్డే ఇస్ ఎ న్యూ బిగినింగ్ కదా, ఎ న్యూ హోప్ అండ్ అనదర్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ టు క్రియేట్ వండర్ఫుల్ మెమరీస్. అయితే ఈ ప్రత్యేకమైన రోజు మీ పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి తొలి రాగాలు తరఫున హృదయపూర్వక జన్మదినోత్సవం శుభాకాంక్షలు.

ఈ రోజు మన చిన్న గోవింద సందేశం భక్తి అంటే దేవుడిని అడగడం మాత్రమే కాదు దేవుడు మనకు ఇచ్చిన జీవితాన్ని కృతజ్ఞతతో స్వీకరించడం కూడా మన దగ్గర ఉన్న దానికి ధన్యవాదం చెప్పడం మనకు సహాయం చేసిన వారిని గుర్తు చేసుకోవడం మనకు సాధ్యమైనంత వరకు మరొకరికి సహాయం చేయడం ఇవే మన భక్తిని మరింత అందంగా చేస్తాయి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపతో ప్రతి ఒక్కరి ఇంట శాంతి సంతోషం నిండాలని కోరుకుంటున్నాం.

మన 40 రోజుల దీక్ష ఇప్పుడు మధ్య దశలో సాగుతున్నది కదా. సెప్టెంబర్ 12 నుంచి ప్రారంభమైన ఈ పవిత్రమైన ప్రయాణం అక్టోబర్ 20కి విజయదశమి రోజున ముగిస్తుంది. అంటే ముందున్న రోజులు కూడా ఎంతో ప్రత్యేకమైనవి. త్వరలోనే మనం దేవి నవరాత్రులను కూడా ఆహ్వానించబోతున్నాం. భక్తి శక్తి ఉత్సవం ఈ మూడు కలిసే అందమైన కాలమది. ఆ పండగ వాతావరణాన్ని మనం రాబోయే కార్యక్రమాల్లో మరింతగా మీతో పంచుకుంటాం. ఎంతవరకు ఈ మధురమైన పాటను ఆస్వాదించండి.

కొన్ని పాటలు మనం మన కోసం వింటాం మరి కొన్ని పాటలు మన వాళ్ళ కోసం డెడికేట్ చేస్తాం మరి కొన్ని పాటలు ఎవరికి డెడికేట్ చేయకపోయినా విన్న ప్రతి ఒక్కరికి మనసు దగ్గరవుతాయి ఈ రోజు తొలి రాగాలు నుంచి మీ అందరికీ ఒక చిన్న మ్యూజికల్ విష్ మీ ఇంట్లో నవ్వులు ఉండాలి మీ మనసులో ప్రశాంతత ఉండాలి మీ జీవితంలో మంచి రోజులు ఎక్కువ కావాలి శ్రీనివాసుని ఆశీస్సులు ఎల్లప్పుడూ మీతో ఉండాలి మరి ఈ అందమైన కోరికతో మన రాబోయే పాట విందాం ఇప్పుడు